సిమరణి చౌకుంఠ జాతే హర సిమరన్ తార్ ఈసవ తర్ణ సిమర సిమర హర కారణ కర్ణ హర సిమరణ కియో సగలయాకార హర సిమరణ మే ఆప నిరంకార కర్ కృపా శ్యా బుజాయా నాన గురుముఖ హర సిమరన్ తిన్ పాయా సరోక్ దీన దర్దుఖ పంజనా కట్గటనాథ అనాథ శరణ్ తుమారి ఆయో నానకే ప్రభుసాత్ అష్టపది జయ మాత్ పితా సుతమీతనా పాయి మనుహానాం తీరా సంసహాయ జయ మహాభయాన్ దూతజం దళాయత కేవల నామ సంగ తేరా చల్ల జయ ముష్కల హోవే అత పారి హర్ కో నామ ఖిన మాహి ఉదారి అనక పునః చరణ కర్త నహీ తరా హర్ కో నామ కోట పాపర హర గురుముఖ నామ జపో మన మేరే నానక పావో సూక్క నేరే సగల సృష్టికో రాజా దుఃఖియా హర్ కా నామ జపత హోయే సుఖియా లా కరోరి బంద నా పర హర్ కా నామ జపత నిస తర అనక మాయా రంగ తిఘనా భుజావే హర్ కా నామ జపత ఆఘావే జే మార్గ ఏ జాత అకేలా తే హర్ నామ సంగ హోత్ సుభిల్లా ఐసా నామ మన సదా తియ్యే నానక గురుముఖ పరమగత పాయ్యే ਛੂਟਤ ਨਹੀਂ ਕੋਟ ਲਖ ਬਾਹੀ ਨਾਮ ਜਪਤੈ ਪਾਰ ਪਰਾਹੀ ਅਨਕ ਬਿਘਨ ਜਾਏ ਸੰਘਾਰੇ ਹਰਿ ਕਾ ਨਾਮ ਤਤਕਾਲ ਉਧਾਰੇ ਅਨਕ ਜੋਨ ਜਰਮੈ ਮਰ ਜਾਮ ਨਾਮ ਜਪਤ ਪਾਵੈ ਵਿਸਰਾਮ ਆਉ ਮੈਲਾ ਮਲ ਕਬੂਨਾ ਧੋਵੈ ਹਰਿ ਕਾ ਨਾਮ ਕੋਟ ਪਾਪ ਖੋਵੈ